0: FM 93.5, FM 93.7, La Khanda Radio ITN.
1: Lukaya, mare vedeni uni. Dukki ki wale mare memory lost kila.
2: Memory lost?
1: Call the doctor. Yaar sunnadi? మమ్మ కిరికి బుణ్య అయ్యా సీని వెళ్ళిని ముక్కు తత్తపై విడుకురని అయ్యా మాట. సూపర్ డాక్టర్ ని డాక్టర్ హరితం కీల తీయాలి.
0: హినా వేవి సింధు అన్న FM 93.5 FM 93.7 హందేవి హతర వెద్ది ట్యూన్ కరల త్యాగన్.
3: Evening drive with Chamit and Charu.
0: Pradhana anugrahaya.
4: Kottu kappa kappa gahapu game ivarai aye. Tavase biyat matakiya bu laksh dekha hamara din rupiya hatli hai alut ma sampat aago.
0: Sama anugrahaya.
3: Rasayenut ihala. Gunayenut ihala. Vijaya tose mishranaya.
0: Vijaya products. Ape rasaya. Rate sabata.